విద్యుత్యాగ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ విద్యుత్యాగ చ నమో నమశ్చ విద్యుత్యాగ విద్యుత్యాగ చ నమః విద్యుత్యాగేతి విద్యుత్యాగ చ నమో నమశ్చ చ నమ ఈ ధ్రియాగ నమశ్చ చ నమ.

విద్యుత్యాగ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ విద్యుత్యాగ చ నమో నమశ్చ విద్యుత్యాగ విద్యుత్యాగ చ నమః విద్యుత్యాగేతి విద్యుత్యాగ చ నమో నమశ్చ చ నమ ఈధ్రియాయేధ్రియాగ నమశ్చ చ నమ ఈధ్రియాయ నమ ఈధ్రియాయేధ్రియాగ.